నాయకం దినేశ వంశమండనం మహేశ చాపఖండనం మునీంద్ర సంతరంజనం సురారి వృంద భంజనం మనోజ వైరి వందితం అజాది దేవ సేవితం విశుద్ధ బోధ విగ్రహం సమస్త దూషణ నమామి ఇందిరాపతిం సుఖాకరం సతాం గతిం భజే.

గతిం తమేకం అద్భుతం ప్రభుం నిరీయమీశ్వరం విభుం జగద్గురుం చ శాశ్వతం తురీయమేవ కేవలం భజామి భావవల్లభం కుయోగినాం సుదుర్లభం స్వ

ముముక్షురుపాసకాభిమతానురూప గుణవిభవేశ్వర్యశీలాద్యనవధికా అతిశయ అసంఖ్యకళ్యాణగుణధరం అప్రమేయ కృపారత్నాకరం భగవంతం శ్రీరామచంద్రం శరణమహం ప్రపద్యే. ఓం అప్రమేయ కృపారత్నాకరాయ.

0: इस कविता का तात्पर्य है, हे गुणभद्रा तुम भद्रा नदी, ये कैसी विडंबना है कि नदी सहज सागर संगमिचा को छोड़कर तुम कृष्ण नदी में जा मिली और अपना अस्तित्व खो बैठी। अगर सागर राजा तुम्हारे संगम सुख का पात्र हुआ होता तो वो कावेरी यमुना जैसी नदी कन्याओं का नाम तक न लेता।
1: तुंगभद्रा के पानी की वैद्यपरक विशेषता कुछ और ही है। इसे बता रहे हैं सुप्रसिद्ध संशोधक डॉक्टर तिरुमल रामचंद्र।
2: రాధిని ఘంటు అనే వైద్య వస్తుగుణ కోశంలో తుంగభద్రా జలం స్వాదు స్నిగ్ధం ప్రోక్తం తథా గురు
3: ఆయుర్వేద వైద్య గ్రంథ రాజ్ నిఘంటు మే కహా గయా హై కి తుంగభద్రా కే పానీ మే స్థిత ఔషధీయ గుణో కే కారణ ఇస్కే పానీ కే నిరంతర సేవన సే అల్సర్ పిత్తదోష రక్తస్రావ జైసే అనేకో రోగ దూర్ కియే జా సక్తే హై
0: ఇన్ విశేషతాఓ కా మర్మ క్యా హై తుంగభద్రా तू बता दे, तुझ पर निशावर ये जनावास कैसे हुआ तू बता दे।
4: मेरी जलधाराओं की विशेषता का रहस्य चाहिए तुम्हें।